0: శాంతగ
1: సంత కే దుఃఖ నార్ జాగటే సంత కే దుఃఖ జపతే నై చూటే సంత కే దుఃఖ న సుఖ సబ జాయే సంత కే దుఃఖ నరక మే పాయే సంత కే దుఃఖ మత హోయే మలీన సంత కే దుఃఖ సో పాతే హీన సంత కే హతే కో రఖే నా కోయే సంత కే దుఃఖ తాంత్రుల చోయే సంత కే పాల కృపా జే కరే సంత కే సంత